మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11 గంటలు. రేపటి ప్రసారాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 శ్రీ గ్యార వెంకటేశ్వర సమర్పించిన సుభాషితం. 6:35 చెదపురుగుల సమస్య నివారణ రైతు సమాచారంలో తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 విజయకేతనం సంగీత రూపకం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం సప్న. 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు.

5:30 చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్ల వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతుల వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో మేలైన సాగు పద్ధతుల గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డాక్టర్ వీరన్న బుక్య. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:15 పార్లమెంట్ వారాంతపు సమీక్ష, 8:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్నెన్, 9:15 స్పాట్లైట్, 9:00 ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.